0: ఏ కాకు ఇక్కడయ్యా
1: శాను మాను పాండు కాలు ఇక్కడ అయ్యా తుమి ఇక్కడ అయ్యా
2: ఓ నిమ్మల్ బో